0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ రంగనాథం బృందం వారి నాదస్వరం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ లింగంగుంట నారాయణ. కార్యక్రమంలో ముందుగా వినండి అటుక ఆరాధని బల్క, మనోరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజ స్వామి కృతి.
2: Listen to a Karnataka classical Nadaswaram recital by Shri S. Ranganatham and party. They are accompanied on Dolu by Shri Lingangunta Narayana. Shri Ranganatham and party begin their recital with a composition of Tyagaraja Swami, Atukara the Nivalka, in Rag Manoranjani set to Aditala.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ రంగనాథం బృందం వారి నాదస్వరం వింటున్నారు వాద్య సహకారం డోలుపై శ్రీ లింగంకొండ నారాయణ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుధామయి సుధానిధే అమృతవర్షిణి రాగం రూపకతాళం ముత్తయ్య భాగవతర్ కృతి
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Carnatic classical Nadaswaram recital by Shri S. Ranganatham and party. They are accompanied on Dolu by Shri Lingamgunta Narayana. Shri Ranganatham and party continue their recital with a composition of Muthaiya Bhagavathar, Sudhamayi Sudhanidhe, and Rag Amrita Varshini set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి వెంకటాచల నిలయం సింధుభరి విరాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం
1: శ్రీ రంగనాథం అండ్ పార్టీ కంక్లూడ్ దేర్ రిసైటల్ విత్ పురందరదాస కీర్తన వెంకటాచల నిలయం ఎన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎస్ రంగనాథం బృందం వారి నాదస్వరం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ లింగంగుంట నారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical Nadaswaram recital by Sri Ranganatham and party. They were accompanied on Dolu by Sri Lingam Gunta Narayana. This program was contributed by
0: Akashavani
1: Kadapa for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 247 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్ వాద్య కచేరీ వింటారు. పాదసహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి శుద్ధ బంగాళా రాగ వర్ణం

0: ఇప్పుడు వినండి సారంగ రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఎంత భాగ్యము ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కృతి ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఎంత భాగ్యము ఇన్ రాగ సారంగ సెట్ టు ఆదితాళం.

0: మరగత వల్లీం కాంభోజి రాగంలో ముత్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ మరగత వల్లీం ఇన్ రాగ్ కాంభోజి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్ వాద్య కచేరి వింటున్నారు వాద్య సహకారం మృదంగం శ్రీ నేమాని సోమయాజులు కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామా నీవే గాని నన్ను నారాయణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ Anytime Indian music. You are listening to a Carnatic classical violin recital by Shri N.C. Anantakrishna. He is accompanied on mrungam by Shri Nemani Somayajulu. Continuing the concert, you will now listen to Rama Neeve Gaani Nannu in Rag Narayani set to Adithaal, a composition of Saint Thyagaraja.

0: వినండి ఎన్నగాను రామ భజన పంతుమురాళి రాగం రూపకతాళం భద్రాచల రామదాసు కీర్తన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎన్నగాను రామ భజన, ఏ కాంపోజిషన్ ఆఫ్ భద్రాచల రామదాస ఇన్ రాగ్ పంతువరాళి సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో జావళి ఆదితాళం.
1: శ్రీ ఎన్సి అనంతకృష్ణ కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ అ జావళి ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్ వాద్య కచేరి విన్నారు. అద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to Carnatic Classical Violin Recital by Shri N.C. Anantakrishna. He was accompanied on Mrungam by Shri Nemani Somayajulu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian Music.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కాజా సుభాష్ని శాస్త్రి వీణా వాద్యం విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
1: యు వర్ లిసనింగ్ టు రాగం తానం పల్లవి ఆన్ వీణా by Shrimati Kaja Subhashini Shastri. She was accompanied on mridangam by Shri P. Jayabhaskar.
0: Meeru vintunnaru Bharatiya Shastri Sangeetanni DTH by Nirantaram meeku andinche channel Ragam. Karnataka Shastri Sangeetha Karyakramamlo Nilaya Vidvamsula Vadya Goshti vintaru. Karyakramamlo munduga vinandi Himagiri Tanaye Hemalate Sutta Dhanyasi Ragam Adi Talam Muttaya Bhagavatar Kruti.
1: This is Ragam 24/7 DTH, anytime Indian music. Listen to a Carnatic classical ensemble by the staff artists of All India Radio Hyderabad. The ensemble begins with the composition of Muttaya Bhagavatar, Himagiri Tanaye Hemalate, in Rag Shuddha Dhanyasi set to Adital.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సుధామయీ సుధానిధే అమృతవర్షిణి రాగం రూపక తాళం ముత్తయ్య భాగవతర్ కృతి
1: ది ఆన్సెంబుల్ కంక్లూడ్స్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ సుధామయీ సుధానిధే ఇన్ రాగ్ అమృతవర్షిణి సెట్ రూపక్ తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical ensemble by the staff artists of Akashvani Hyderabad. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.